పూర్తిగా ఎంత హెనెటికల్స్ వస్తున్నట్లు అనుసరించలేదు. ఫీచర్స్ ఆఫ్ 15 లవాంగ్ ఇకుమన కస్కేట్ డిగ్నిఫైడ్ ప్లేన్ అనుసరించలేదు. ఇకుమ కస్కేట్ ఏమని ప్లాటినం ప్లేన్ 450 ఇకుమ కస్కేట్ ఏమని బై ఫ్రిడ్జ్ కింద విఐపి టాయిలెట్ కింద బ్రాస్ బ్యాండ్ మహాల ఇట్లా ఇతను తెలుసుకుని ఉండేది అంత తెలియదు. ఒక్కొక్క ఫిన రాసి కృష్ణ నమ్మకం.